0: తాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ
1: Continuous music. RM3.
2: Ennam pol ungal vaalkai ovvoru pudhiya naalum ungale செதுக்கிக்கொள் உங்களுக்கு கிடைக்கும் ஒரு புதிய வாய்ப்பு. நன்றி.

0: Non li toli ragalu.
1: Your kind of music, all day, all night, right here on your one and only station.
2: RM3 Manoranjan Radio.
3: Namaskaram. తెలుగు పాటను ప్రేమించే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. మీతో నేను మీ వర్ష. ఇది మన తొలి రాగాలు. తెలుగు సినిమా మారుతూ వచ్చింది. కథలు మారాయి, హీరోలు మారారు, సంగీతం కొత్త కొత్త రూపాలు సంతరించుకుంది. కానీ మన మనసులో ఒక పాటకు ఉన్న స్థానం మాత్రం ఎప్పటికీ మారదు. ఒక పాట వింటే ఒక మనిషి గుర్తొస్తాడు, ఒక ప్రదేశం గుర్తొస్తుంది. ఒక్కోసారి మన జీవితంలో మర్చిపోయిన ఒక అందమైన క్షణమే తిరిగి మన ముందుకొస్తుంది. ఈరోజు కూడా అలాంటి కొన్ని పాటల జ్ఞాపకాలతో, సంగీతపు మధుర ప్రయాణంతో మీ ముందుకు వచ్చాము. మరి ఆలస్యం ఎందుకు? మొదటి రాగంతో మన ప్రయాణాన్ని మొదలు పెడదాం.

ఒక మంచి పాటకు అందం కేవలం సంగీతంలోనే ఉండదు. పాట మొదలయ్యే ముందు వచ్చే ఆ చిన్న సంగీతపు ముక్క, ఆ వాయిద్యం, ఒక స్వరం మనల్ని పాటల్లోకి తీసుకెళ్ళి ఆ క్షణం కూడా అంతే ప్రత్యేకం.

వానా పడుతుంటే పాటలు ఎందుకంత బాగుంటాయో ఇప్పుడైనా ఆలోచించారా? బహుశా వానలు ఉండేయా నిశ్శబ్దం వల్ల కావచ్చు, లేదా మనసు కాస్త నెమ్మదిగా మారుతోంది కాబోలు. తెలుగు సినిమాలో వానకు, ప్రేమకు, సంగీతానికి ఉన్న అనుబంధం చాలా అందమైనది. తెరపై వర్షం పడుతుంటే వెనుక ఒక మధురమైన పాట వినిపిస్తే ఆ దృశ్యం మన జ్ఞాపకాల్లో కూడా వర్షంలా నిలిచిపోతుంది.

సినిమాలో హీరో హీరోయిన్ కథానాయకులు ముఖ్యమే కానీ ఒక్కోసారి ఒక పాటే మొత్తం సినిమాను మన జ్ఞాపకాల్లో నిలబెడుతోంది. సినిమా విడుదలై ఎన్నో సంవత్సరాలు గడిచిన కథ మొత్తం గుర్తుండకపోవచ్చు, కానీ ఒక పాట మాత్రం పదేళ్ళ తరువాత కూడా మనం హం చేస్తూనే ఉంటాం. అదే పాటశక్తి.

ఒక పాటలో సంగీతం ఎంత ముఖ్యమో గాయకుడి స్వరం కూడా అంతే ముఖ్యమైనది. ఒకే పదాన్ని ఇద్దరు గాయకులు పాడితే భావం పూర్తిగా మారిపోవచ్చు. కొందరి గొంతులో ప్రేమ ఉంటుంది, కొందరి గొంతులో బాధ, ఇంకొందరి స్వరంలో ఒక ప్రత్యేకమైన చిలిపితనం ఉంటుంది. అందుకే కొన్ని గాత్రాలు పాటను మాత్రమే పాడవు, పాటకు ఒక వ్యక్తిత్వాన్ని ఇస్తాయి.

తెలుగు సినిమా సంగీతం గురించి మాట్లాడేటప్పుడు ప్రేమ పాటలను ఎలా మర్చిపోగలం? ప్రేమలో ఉన్న వాళ్లకు అవి తమ కథలా అనిపిస్తాయి. ప్రేమలో లేని వాళ్లకు కూడా ఎప్పుడో ఒకప్పుడు అనిపిస్తాయి. అందుకే మంచి ప్రేమ పాటకు వయస్సు ఉండదు. తరం మారినా, ఫ్యాషన్ మారినా, మనసు మాత్రం అదే. అందుకే కొన్ని ప్రేమ గీతాలు ఎప్పటికీ ఎవర్గ్రీన్. ఇప్పుడు అలాంటి ఒక అందమైన గీతం మీకోసం.

పాత పాటలు వింటే మనకు కేవలం సంగీతం వినిపించదు. ఒక కాలం వినిపిస్తుంది, ఆ రోజుల్లోని సినిమాలు, థియేటర్లు, రేడియో, క్యాసెట్లు, కుటుంబంతో కలిసి పాటలు వినడం. ఈరోజు పాటను మన ఫోన్లో కొన్ని సెకండ్లు వినగలుగుతున్నాం, కానీ అప్పట్లో ఒక పాట కోసం ఎదురు చూసిన ఆనందం వేరుగానే ఉండేది.

మంచి పాటకు మంచి ట్యూన్ కావాలి, మంచి వాయిస్ కావాలి. కానీ అన్నిటికంటే మనసును తాకేది చాలాసార్లు పదం. ఒక చిన్న పదం, ఒక అందమైన ఉపమానం, మనం చెప్పలేని భావాన్ని కవి మన తరఫున చెప్పినట్టుగా అనిపిస్తుంది. అందుకే కొన్ని పాటలు విన్నప్పుడు మనం సంగీతాన్ని మాత్రం ఆస్వాదించం, సాహిత్యాన్ని కూడా ఆస్వాదిస్తాం.

0: ఏదో సూర్యం నువ్వు అడిగిన డబ్బులు
1: చాలా థ్యాంక్స్ అచ్చా
0: ఈ థ్యాంక్స్ లవి నాకు ఎందుకు చెప్పు నువ్వు అన్నమాట ప్రకారంగా ప్రతి నెల ఖచ్చితంగా వడ్డీ ఇచ్చేసేయాలి ఏదో సొసైటీ డబ్బులు ఎవరికీ తెలియకుండా బయట వడ్డీకి తిప్పుకుంటున్నాను నువ్వు కూడా ఎవరికీ తెలియకుండా అసలు వడ్డీ కట్టేయాలి
1: నీకు ఎలా

ప్రయాణం అంటే గమ్యస్థానం మాత్రమే కాదు, దారిలో కనిపించే దృశ్యాలు, కిటికీ బయటకు చూస్తూ వినిపించే పాట, మనలో ఉన్న మనుషులు, ఇవన్నీ కలిసి ఒక జ్ఞాపకంగా మారుతాయి. ముఖ్యంగా కారు ప్రయాణాల్లో ఒక మంచి పాట మొదలైతే దూరం కూడా తెలియదు.

నీ భావాలకు మాటలు అవసరం ఉండవు. ఒక మెలడీ చాలు, ఒక వైలిన్ నోట్ చాలు, ఒక చిన్న పోజ్ చాలు. మనసులో ఏదో కదిలిపోతుంది, అదే సంగీతం యొక్క అందం. సినిమాలో పాత్ర ఏమి చెప్పకపోయినా బ్యాక్గ్రౌండ్లో వినిపించే సంగీతం ఆ పాత మనసులో ఏముందో మనకు చెప్పిస్తుంది.

మిత్రులా, రాశిస్తున్నాం నేటి ప్రసారం మీకు చాలా బాగా మెచ్చింది. ఇక మీ వర్షకు సెలవు ఇవ్వాలి. నమస్కారములు, శుభదినం.

0: ప్రేమలో పటాక అవేవో ఉంటాయి కదా అలాంటివి ఏమన్నా
1: ఎందుకుండు వైభాగ్యం ఆ రోజు ఫిబ్రవరి
2: 14th
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది
3: చిరు చిరు జల్లు

0: ముత్తు పెట్టేశావా బా?
1: లేదే భాగ్యం, తొలి ముద్దు భాగ్యం నీకే దక్కింది.
0: చాలు చాలే.
2: You're listening RM Free Radio. Radio. Radio.
3: MBC च्या घड्याळात सकाळची ठीक 9 वाजली आहेत.
4: सकाळ बीट्स.
5: सकाळ बीट्स.